0: ఎక చతుర నార కరకే శృంగార్ ఎక చతుర నార కరకే శృంగార్ మేరే మన కే ద్వార్ యే అద్భుత జాత హమ మరత జాత హరే హే చతుర నార కరకే శృంగార్ మరతా
1: এই গানখানি শোনেননি এমন মানুষ বোধ হয় চোখে নেই, কাল্ট যদি বলা হয় তেমনই।